0: నిదరినమా దూదరగడత కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: పరిగడతాయి
2: తగదిరి మగ గగ పప పప మద ప పరి మద ప పర మని ద సనిరి దగరి మగ చిక్కని దనిదం తగదిరి దనిరి తరి దనిదా దరి దనిదా దనిదా